0: ମୋ ପାଇଁ ରେଡ଼ିଓ ହେଉଛି ଜଣେ ନିରବ ବନ୍ଧୁ। ଯେତେବେଳେ ମୁଁ ଏକାକୀ ଥାଏ କିମ୍ବା କୌଣସି କାମରେ ବ୍ୟସ୍ତ ଥାଏ, ରେଡ଼ିଓର ଗୀତ ଓ ଆର୍ଜେ ମାନଙ୍କର କଥା କହିବାର ଶୈଳୀ ମୋତେ କେବେ ବି ଏକା ଅନୁଭବ କରିବାକୁ ଦିଏ ନାହିଁ। ବିଶେଷ କରି ରାତି ସମୟରେ ଯେତେବେଳେ ଚାରିଆଡ଼େ ଶାନ୍ତ ଥାଏ, ସେତେବେଳେ ରେଡ଼ିଓରୁ ଭାସୁଥିବା ପୁରୁଣା ଓଡ଼ିଆ ସିନେମା ଗୀତ କିମ୍ବା କିଛି ମନୋଛୁଆଁ ସାଏରୀ ମନକୁ ଏକ ଅଲଗା ପ୍ରକାରର ଖୁସି ଦିଏ। ଅନେକ ଲୋକ କୁହନ୍ତି ଏବେ ତ ୟୁଟ୍ୟୁବ୍ ଅଛି, ରେଡ଼ିଓ କିଏ ଶୁଣୁଛି, କିନ୍ତୁ ମୁଁ କହିବି ରେଡ଼ିଓର ମଜା କିଛି ଅଲଗା। ଆମକୁ ନିଜ ପସନ୍ଦର ଗୀତ ବାଛିବାକୁ ପଡ଼େନି, ବରଂ ରେଡ଼ିଓ ଆମକୁ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କରି ନୂଆ ନୂଆ ଗୀତ ଶୁଣାଏ, ସେହିସବୁ ଗୀତ ଯେଉଁ ଗୀତକୁ ଆମେ ଭୁଲି ସାରିଛୁ, କିନ୍ତୁ ମନରେ କୌଣସି ନା କୌଣସି ଜାଗାରେ ସେ ଗୀତର ଛାପ ଏବେ ବି ଅଛି। ଅପେକ୍ଷା ଥାଏ ନିଜ ପସନ୍ଦର ଗୀତଟିଏ ଶୁଣିବା ପାଇଁ, ସେହି ଅପେକ୍ଷା ଭିତରେ ଏକ ରୋମାଞ୍ଚ ଥାଏ। ତା'ର ଦୁନିଆର ପ୍ରତ୍ୟେକ ଛୋଟ ବଡ଼ ଖବର ହେଉ କିମ୍ବା ଜ୍ଞାନର କଥା, ରେଡ଼ିଓ ଖୁବ୍ ସହଜରେ ଆମ ପାଖରେ ପହଞ୍ଚାଇ ଦିଏ। ଧନ୍ୟବାଦ ରେଡ଼ିଓ ମୋ ଦୁନିଆକୁ ଏତେ ସୁନ୍ଦର ଏବଂ ସୁମଧୁର କରିଥିବାରୁ। ଜୟ ଜଗନ୍ନାଥ।
1: ନମସ୍କାର, ଆକାଶବାଣୀର ନବବର୍ଷ ପୂର୍ତ୍ତି ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ଓ ଅଭିନନ୍ଦନ। ଦୀର୍ଘ ତିନି ଦଶକ ଧରି ଆକାଶବାଣୀ ସତ୍ୟ ସମ୍ବାଦ, ସଂସ୍କୃତି, ସଙ୍ଗୀତ, ଜନଜାଗରଣ ଭଳି କାର୍ଯ୍ୟକ୍ରମ ଦ୍ୱାରା ଜ୍ଞାନର ଆଲୋକ ପ୍ରସାର କରି ଲୋକମାନଙ୍କ ହୃଦୟରେ ଏକ ସ୍ୱତନ୍ତ୍ର ସ୍ଥାନ ବଜାୟ ରଖିଛି। ଏହା ଆମ ଭାଷା, ସାହିତ୍ୟ ଓ ପରମ୍ପରାକୁ ସୁରକ୍ଷିତ ରଖି ସମାଜକୁ ସଚେତନତା ଓ ସଂଯୁକ୍ତ କରି ରଖିପାରିଛି। ଦଶହରା ସମୟରେ ଭୋର 4ଟାରୁ ଆରମ୍ଭ ହୋଇ ଦୁର୍ଗାସ୍ତୁତି ବା ଚଣ୍ଡୀପାଠ, ଯାହା ଆମେ ନିଜ ପରିବାର ସହ ବସି ସମସ୍ତେ ଶୁଣିଥାଉ, ଏବଂ ପ୍ରତି ରାତି 12ଟାରେ ବିନାକା ଗୀତମାଲା, ଯେଉଁଥିରେ କି ବହୁତ ପୁରୁଣା ସୁନ୍ଦର ଗୀତ ଆମକୁ ଶୁଣିବାକୁ ମିଳୁଥିଲା, ଏବଂ ଯାହାକି ଆମର ଅଭ୍ୟାସ ମଧ୍ୟ ବହୁତ ଜଣଙ୍କର ପଡ଼ିଯାଇଥିଲା। ଆଗାମୀ ଦିନରେ ମଧ୍ୟ ଆକାଶବାଣୀ ଏଭଳି ଜନସେବାରେ ନିରନ୍ତର ଅଗ୍ରସର ହେଉ, ଏହି ଆଶା ଓ ଶୁଭକାମନା ସହ ମୁଁ ଇତିଶ୍ରୀ ସେନାପତି କଟକରୁ।
2: మా ఇంట్లో ఎవరో పుట్టిన ఉన్నప్పుడు రేడియో ఉండేది, ఒక చిన్న బ్యాటరీ రేడియో, అది వచ్చి బ్యాటరీ కొన్ని చిన్న బ్యాటరీ కొంటే 20 రూపాయలు, పెద్ద బ్యాటరీ కొంటే 40 రూపాయలు. పెద్ద బ్యాటరీ ఎక్కువ రోజులు వచ్చేది, చిన్న బ్యాటరీ అయితే 2 నెలలు అయిపోయేది. దానికి డబ్బులు కూడా ఇబ్బందిగానే ఉండేది. అయితే కొనుక్కునేవాడు, అలా కొనుక్కొని రేడియో పెట్టుకునేవాడు. పాటలు, బిరాకా పాటలు అని వినేవాడు. తెలుగు ఒరియా ఇంగ్లీష్ వార్తలు వచ్చేవి, చెన్నై నుంచి ఇంగ్లీష్ వార్తలు వచ్చేవి. అవన్నీ కూడా మా నాన్నగారు వినేవారు, మేము మా ఆయన కూడా వినేవారు. ఆ మాట అవన్నీ విన్న తర్వాతనే పాటలు వచ్చేవి, పీసీసీలో పాటలు వచ్చేవి. ఆ పాట 3 తెలుగు పాటలు, 3 హిందీ పాటలు, 3 ఒరియా పాటలు, ఇది అరవ పాటలు వచ్చేవి. ఆ పాటలు కూడా రోజు శనివారం బుధవారం వచ్చి ఆ పాటలు రాత్రి వినేవాడు. కానీ చాలా బిరాట పాటలు మాత్రం గంట సేపు వచ్చేవి, బుధవారం వినేవాడు. అయిన తర్వాత బ్యాటరీ కొనుక్కొని పెట్టుకునేవాడు. బ్యాటరీ తోటి చేసి కరెంట్ లేదు, ఊళ్ళో కూడా ఎక్కడ కరెంట్ లేదు అనమాట. ఆ తర్వాత కరెంట్ వచ్చింది. కొరపుట్ట కొత్త లైన్లో ఉండేవాడు, మొట్టమొదటి 5 ఇళ్ళకి ఇచ్చాడు. మొట్టమొదట మా ఇంటికే కరెంట్ వచ్చింది అనమాట. సాయిరావు గారు అని ఉండేవాడు, తీసుకొచ్చారు ఎలక్ట్రిక్ ఇంజిన్ తీసుకొచ్చి చూపించి వైరింగ్ అంతా వేయించి మా ఇంటికి ఫస్ట్ కరెంట్ వచ్చేసింది. అక్కడ నుంచి దాంతో కరెంట్తో ఇళ్ళని నడవడం మొదలెట్టేది. బాగానే ఉండేది, అనేది బాగుండేది, చక్కగా చూసుకునేవాడు. రేడియో వినడమేను అది ఎక్కువ మళ్ళీ ముందు బ్యాచ్ అయిపోతున్నా అదో భయ్య. కరెంట్ వచ్చి